తనూని పాండూని మదాలసాని ముహుర్ముహుర్ జృంభణ తత్పరాణి అంగాన్యనంగ ప్రమదాజనస్య కరోతి లావణ్య సంభ్రమాణి నేత్రేషు లోల.